తే సహస్రగుం సహస్రం తే సహస్రగుం హేతయ హేతయ సహస్రం తే సహస్రగుం హేతయ సహస్రగుం హేతయ హేతయ సహస్రగుం సహస్రగుం హేతయ.